కవలు కే మహిమ రోల్ అదా కవి నో ఇంతజార్ దస ఖబరే ఓ సోస్ పల్ నిజ్దే మార్కెట్ తలాడ్ షై ఔ సిఫాత్ రైస్ ఫేస్ వాష్ తర్లా సకడే నూరు మాలుమాతులా పారా ద సిఫాత్ కాస్మెటిక్స్ పాకిస్తాన్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ జహాంగీర్ సైబ్ సరా పది నంబర్ రవితా కవలేష్ హై 0301 80 84 300